0: శిక్షణ తమ వహదే బాహుడు మాత సరిత తింపల్ నో నియోదల అఫేట సౌడి బాకుండా సినిమ పూజ బక్కింది పిసన్న
1: Ovintis, nemak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.

0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీత తింపల్ నో నీ బల అఫేత గవత సౌడి బాకుండా సినిమా పూజ బక్కింది పిసన్
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.